0: శంకర్ పరుపుజల అంతరాత్
1: కాలాలు
0: కానీ మానవేది వరకు శరీర సంకట పడ్డయ్యా
1: మనంతో శంకర్ భగవంతా